0: గారే గారే
1: ఏ గరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ట
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా అదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలది
3: ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గదే.